దేవేంద్రే, ఆయన అంశుడిదే పుట్టున్నాయి అర్జునే. అర్జున నా మనసు దృతి ఏ తుండు పర్పే పరీక్ష మలిపెరగబోడాదు. బిరణవేషుడు ఇంద్రకీలకు పర్పే బత్తుది అర్జున లెత్తు పంపే అందయా ముందు వా ఏస నిన్న సన్యాసిల అత్తు క్షత్రియల అత్తు ముందు నాటకనో అత్తు నిజనా బోడిత్రాత ముత్తురత్నద ఆభరణుల పుర పద్వయి బంగారు పుర ఉండు నినడా. అయితే ఒట్టుకు తొట్టెడు పగరి కైటొంజి బిరు సొంటొడొంజి తళువారు కత్తి ముందిన మాంత దీవందు ముందు లడాయి పేదాడిదిన అతను దేవేరను ఒలితోంత పిదాడిన ఇంచినది అర్థాపు చెత్త అందు పంపేగే అపగా కన్ను బులాదు అర్జునే పంపే ఉదర్మే.

0: మామల్ల మై మీద రసినకులు పూరాధికులు నికులు దాగించబద్ద అడ్డపూరందులరు దానాడు లక్కలే లక్కలే పండుదు ఈశ్వరే బతుదు కెన్నగా ఆ ఋషునకులు ఒరియోరిన మోనె తువందులరిగే ఈ పనులా ఈ పనులా అంది విషయ పని ఎరయర్ల దుమ్ముబరొందిచ్చారు అప్పగా ధైర్యం అల్తుంది ఉంజి ఋషికులు పాతెరువేరు
1: ఇతనెట కెలింజ బారుతో నుడిసుగిపు ఈ కార్యక్రమద శృతయజ్ఞనికెనరు నడపాదుకొరునకులు నుడి భాస్కర్ రై కుక్కువల్లి సుగిపు తోన్సే పుష్కల్ కుమార్ పక్కవాదిడు మనోహర్ నలికే విదూషి రేష్మా నిర్మల్ నెత్త రెడ్డనేగ్గే ఎల్లెద తుళుప్రసారుడు.